0: ఉపయోగం మాకు రిమిట్ మా మైండ్ ఆఫ్ బిజినెస్ అండ్ థింగ్స్ ఆ నువ్వు చాలా
1: అన్నీ Rugo ka ngqobo daza amadira ngiceba zona.
0: Leda kuqhasa.
1: Mm.
0: Yo, tuyini ngesina tokwa ngware era kwa.
1: Mm.
0: Owe tsakra ngwa tsito ama khonzi tsini ze.
1: Yeah.
0: Ira ama ira khonzi to.
1: Mm. Azira qhare di gamisa ra khone khane ngai.
0: Okay, thank you.
1: Okay. Cam corona dani u Qengwez. Shalom.
2: Qengwez, Sridri.
1: Sara kanga ira go saru mire.
2: Sridri gara wo desini.
1: Mm.
2: Hey, dibe tini wata on dry. I am sing ni adran kombuga. Dibra mi ngo go dasi ni skadra wo ni. Ano, it's not quite a mini, okay? It's a good one. Ko dira thata na si dira miske uga sa khoti de isai etuma ko ide di khoen dina ho toa dita dira mi ho ke no ho ba tsa etuma go mi bata ho yauta to ho ba tsi qare go tsa dipida ke go mi tsi tsang go sa to ngare
1: kan gan sam ke de go rokom
2: au vet tu sam ze ke no dira sam
1: ayos kon khona khun qwa o first up kere mang kwane gona go oware tireng e ba seng go boda ske o ne go eda ne o tsi kare di garang a semi o sara di kwane gane eng a ni se e tsenana ne tsui tsam go se tsui tsam ha ga go re kho se e mo ba ngare tsenana ne tsui tsam go se tsui tsam ha ga go re kho se e mind your business o se kgetse.